0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: వెంకటేశ్వర వ్రతకాలం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఈ ప్రసిద్ధమైన దైవం కలియుగంలో ప్రసిద్ధి పొందాడు. హరి శ్రీనివాస, స్వాగతం, నమస్కారం, శుభోదయం. స్వామివారి సన్నిధిలో ఉంటూ ఈ 40 రోజుల వ్రతకాలం బాగా జరుగుతున్నదని అనే నమ్మకంతో ప్రతి ఉదయంలాగా ఈ ఉదయం కూడా ప్రసారం అవుతున్నది ఈ విశేషమైన తెలుగు కార్యక్రమం. ఆచార్య శ్రీ కృష్ణ పురుషోత్తం గారు తమ ప్రవచనం వినిపిస్తారు. ఈ శరన్నవరాత్రోత్సవం ఇంకా శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా.
3: ఓం మంగళాశాసనపదైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ముందుగా భగవద్భక్తులందరికీ శ్రీ శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు. ఈ మారిషస్ దేశంలో మనం ప్రతి సంవత్సరం జరుపుకునే వెంకటేశ్వర వ్రతం చాలా ఆనందంగా అందరూ కలిసి మనం ఎక్కడెక్కడో మన యొక్క నివాసాలని ఏర్పరచుకుంటూ ఉంటాము. ఉదాహరణకి ఎక్కడ తిరుపతి దేవస్థానములు, అది ఎక్కడో చాలా పెద్దదైనటువంటి భారతదేశంలో మనకి 1,000 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి నగరంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారిని మనం ఈ 40 రోజులు ఈ మండల దీక్షగా జరుపుకునే ఈ వెంకటేశ్వర వ్రతం కోసం

ఆయనని అంత దూరం నుంచి ఇక్కడికి రప్పించుకొని మన యొక్క భక్తి శ్రద్ధలతో చాలా గొప్పగా మనం ఈ వెంకటేశ్వర వ్రతాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. అలాగే వెంకటేశ్వర వ్రతం అలాగే గోవింద పూజలు అని కూడా మనం అంటూ ఉంటాం. గోవింద పూజలు అంటే ఇప్పుడు మనం మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే ఆయన పేరు వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే ఆయన మనం చేసేటువంటి అన్ని పాపాలని తొలగిస్తారు కాబట్టి ఆ పాపాలను తొలగించేటువంటి ఈశ్వరుడు. అంటే వేం అంటే పాపములు, కటహ అంటే నశింపజేసేవాడు అని అర్థం. ఆ పాపాలను నశింపజేసేవాడు అలాగే వెంకట ఈశ్వర, ఈశ్వరుడు అంటే అధిపతి అంటారు. అంటే ఈ పాపాలన్నిటినీ నశింపజేసే అటువంటి అధినాయకుడు అని అర్థం. అలాగే ఈ భగవత్ స్వరూపాలలో దేనికి భేదము లేదు అని చెప్పి ఈ వెంకటేశ్వర అని నామధేయం ద్వారా మనందరికీ చెప్తూ ఉన్నారు. అటువంటి భగవంతుణ్ణి ఆ భగవత్ సన్నిధానానికి అంటే ఆ తిరుపతి తిరుమల దేవస్థానానికి మనం ఎప్పుడైతే వెళ్తామో అక్కడ మీరు ఎవరి నోటి ద్వారా కూడా వెంకటేశాగనమః అను, లేదంటే ఎటువంటి ఓం శ్రీనివాసాగనమః అను ఎటువంటి నామధేయాలు మనం వినం. మనం మనకి అందరి నోటి ద్వారా మనకు వచ్చేది ఒకటే ఒక పేరు, అదే గోవింద గోవింద. అంటే ఎందుకు ఈ గోవింద అని అంటారో మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా మనం చూసినా కూడా ఇప్పుడు మన మారిషస్ దేశంలో కూడా మనం ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్తే గోవింద పూజ జరుగుతుందా అని అడుగుతారు. అంటే ఎందుకు భగవంతుడికి గోవింద అనే నామధేయం వచ్చిందంటే ఆయన ఈ భూలోకానికి వచ్చి ఈ మహాలక్ష్మీ మాత కోసం అలాగే ఆ లక్ష్మీదేవి కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి ఆశ్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్నటువంటి ఋషి ఆశ్రమంలో ఒక గోమాత కోసం చూస్తూ ఉన్నారు. ఎందుకంటే భగవంతునికి క్షీరం క్షీరప్రియ అని అంటారు. అంటే స్వామివారికి పాలు అనేటువంటివి చాలా ఇష్టమైనటువంటివిగా చెప్తారు. అంటే ఆయన ఆ సమయంలో గోమాత కోసం వెతుకుతూ ఉన్నారు. అదే సమయంలో ఆ పక్కనే ఉన్నటువంటి ఋష్యాశ్రమంలో ఆయన గోమాతలు ఉండటం చూసి ఆ గోమాత కోసం ఆ ఆశ్రమంలో ఉన్న మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారన్నమాట. అప్పుడు ఆ ఋషి చెప్తారు, మేము గోదానం చెయ్యొచ్చు స్వామి, నీకు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ధర్మపత్ని అనేటువంటి భార్య లేనిదే బ్రహ్మచారిగా ఉన్నటువంటి ఆయనకి పత్ని విన, అంటే ధర్మపత్ని విన, ధర్మపత్ని లేనిదే మేము గోదానం తీసుకోవడానికి ఇవ్వడానికి మేము ఆ అర్హత లేదు కదా, కాబట్టి మీరు మీ ధర్మపత్నితో కలిసి వస్తే మేము గోదానం ఇస్తాం స్వామి అని అంటారు. అంటే అప్పుడు ఆయన వెళ్ళి పద్మావతి అమ్మవారితో పరిణయోత్సవం అయిన తర్వాత పద్మావతి అమ్మవారితో వివాహం అయిన తర్వాత వచ్చి ఆ గోమాతని ఇవ్వమని అడగగా ఆ సమయంలో అక్కడ ఆ మహర్షి ఉండరు, ఆయన శిష్యులు మాత్రమే ఉంటారు. ఆ శిష్యులు, మా గురువుగారి అనుమతి లేనిదే మేము మీకు ఇవ్వలేమండి, గోమాతను ఇవ్వలేమని అని అన్నప్పుడు ఆ స్వామివారు చాలా కోపంగా బాధతో కూడిన వారై ఆయన కొండకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సమయంలో ఆయన మహర్షి ఆశ్రమానికి వచ్చి జరిగిందంతా శిష్యుల ద్వారా తెలుసుకొని అయ్యో ఇలా చేశారే అని చెప్పి గోమాతను తీసుకొని ఆ స్వామివారి వెనకాల పరిగెడుతూ గోవింద, ఇదిగో గోవు అంటే ఇదిగో గోమాత, వింద అంటే ఇదిగో గో ఇదిగో అని చెప్పి అని అంటూ ఉన్నారు. ఆ తరువాత నుంచి అక్కడ ఉండే జనాలంతా ఆ స్వామివారికి ఆ గోమాత మీద ఉండే ఇష్టాన్ని ఆ ప్రేమని చూసి అప్పటి నుంచి అందరూ గోవింద గోవింద అని పిలవడం మొదలు పెడతారన్నమాట. అలాగే శ్రీకృష్ణావతారంలో ఉన్నప్పుడు కూడా స్వామివారు ఆ గోవర్ధన గిరిధారి అని అంటారు. ఆ గోవర్ధన ఆ నగరంలో అంతా ఈ వానలు ఈ తుఫానులు వచ్చి అదంతా మునిగిపోతూ ఉన్న సమయంలో ఆ గోవర్ధన గిరిని 7 రోజులు పైకి ఎత్తి పట్టుకొని అక్కడ ఉండేటువంటి ఆ భక్తజనులను అలాగే గోమాతలను అందరినీ సంరక్షించారు కాబట్టి 7 పగళ్ళు 7 రాత్రులు సంరక్షించారు కాబట్టి ఆ సంరక్షణకు
ఆ సంరక్షకుడికి గౌరవంగా గోవర్ధన గిరిధారి గోవింద అని చెప్పి అందరూ చాలా ప్రేమగా పిలుచుకుంటారు.

అంటూ ఉంటారు. అటువంటి గోవిందుని యొక్క పూజలైనటువంటి గోవింద పూజలు మనం చాలా భక్తి శ్రద్ధలతో మనం జరుపుకుంటూ ఉన్నాము. అందరికీ ఆ గోవిందుడు, శ్రీనివాసుడు, వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీసులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే శ్రీనివాసా.

విశేషంగా ఈ ఉదయపు వేళ కార్యక్రమం ఈ ప్రవచనం వినిపించినందుకు ఆచార్య శ్రీకృష్ణ పురుషోత్తం గారికి మా కృతజ్ఞతలు, మా ధన్యవాదాలు హృదయపూర్వకంగా సమర్పిస్తూ వందనామిదిగల సెలవు తీసుకుని హరే శ్రీనివాసా.

0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी।
3: శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ప్రస్తుతం మీరు వింటున్నది మీ సౌందర్య లహరి అనే తెలుగు ప్రసారం, మీ చెల్లమ్మ గిరీశాలినితో. అయితే నేటి ప్రసారాన్ని ఆరంభిస్తున్నాం ఓ ఇంపైన తెలుగు పాటతో. అయితే మన కార్యక్రమాన్ని వింటూ ఉండండి.

ఇంకోసారి మీ అందరికీ సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. అమ్మవారి ఆరాధనకు అంకితమైన 9 రాత్రులు భక్తితో వెలిగే దీపాలు, మనస్సును పరవశింపజేసే దేవి గానాలు, ఇదే నవరాత్రి శోభ కదా. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ నవరాత్రి సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ అమ్మవారి పాటలను ఆస్వాదిద్దాం. మన హృదయాల్లో భక్తి దీపాన్ని వెలిగిస్తూ ఈ గీతంతో కొనసాగిద్దాం.

ఆంధ్రప్రదేశ్లో నవరాత్రులు అనగాని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ గుర్తుకొస్తుంది. ఉత్సవాల్లో అమ్మవారిని వివిధ అలంకారాల్లో దర్శించుకోవడం భక్తులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నమాట. ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ అలంకారాల క్రమం ఉంటుంది. అమ్మవారి రూపాలు ఎన్నెన్నో, ఆమె ప్రేమ ఒక్కటి మన జీవితంలో ధైర్యాన్ని, మన మాటల్లో మంచితనాన్ని, మన చేతల్లో సహాయ గుణాన్ని పెంచుకోవడమే అమ్మకు మనం సమర్పించే అందమైన పూజ. ఇప్పుడు మరో మధురమైన దేవి గీతాన్ని విందాం.

నవదుర్గల ఆరాధన సంప్రదాయంలో నవరాత్రి ఐదవ రోజుల స్కందమాతను పూజిస్తారన్నమాట. స్కందుడు అంటే కుమారస్వామి, ఆయన తల్లి కాబట్టి అమ్మవారికి స్కందమాత అనే పేరు. ఒడిలో కుమారునితో దర్శనమిచ్చే ఈ రూపం మాతృప్రేమకు ప్రతీక.

తెలంగాణలో ఈ పండగ కాలానికి ప్రత్యేకమైన అందాన్ని తెచ్చేది బతుకమ్మ. తంగేడు గునుగు వంటి రంగురంగుల పూలను పేర్చి బతుకమ్మ చుట్టూ మహిళలు చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు. ఆ పాటల్లో భక్తితో పాటు కుటుంబ అనుబంధాలు, జీవన కథలు కూడా వినిపిస్తాయి. పూలతో అమ్మను కొలిచే ఈ వేడుకను మనకు ప్రకృతిని ప్రేమించడం, కలిసి ఆనందించడం నేర్పుతుంది. పువ్వులు వేరైనా ఒకే బతుకమ్మగా ఒడిగినట్లు మనము ఐకమత్యంతో జీవిస్తే ఎంత అందంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని మనస్

మనస్సులో నింపుకుంటూ మరో పాట విందాం. శ్రోతలారా, అమ్మవారికి పూలు పళ్ళు సమర్పించడంతో పాటు ఒక మంచి పనిని కూడా సమర్పిద్దాం. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, బాధలో ఉన్నవారికి ఓదార్చడం, ఇంట్లో ప్రేమగా మాట్లాడడం, ఇవన్నీ మన భక్తికి అందమైన రూపాలు. ఈ నవరాత్రుల్లో కోపాన్ని తగ్గించుకుందాం, ఓర్పును పెంచుకుందాం. అమ్మవారిని శక్తి స్వరూపిణిగా ఆరాధించే మనం ప్రతి స్త్రీని గౌరవిద్దాం. అమ్మవారి అనుగ్రహంతో మీ ఇళ్లలో శాంతి, ఆరోగ్యం, ఆనందం నిండాలని కోరుకుంటూ మీ గిరిశాలిని సెలవు తీసుకుంటున్నది. సౌందర్య లహరిని ముగిస్తూ చివరిగా ఈ దేవి గీతాన్ని ఆస్వాదించండి. నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. మధురమైన పాటల మధ్యన మనసుకు హాయినిచ్చే జ్ఞాపకాలను మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చే మీ అభిమాన కార్యక్రమం ఇది స్వరాల వేదిక. ఇక ఆలస్యం చేయకుండా మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం.

ఎప్పుడైనా ఒక పాత వెంకటేశ్వర స్వామివారి కీర్తన విన్నప్పుడు మన కళ్ళ ముందు ఒక దృశ్యం మొదలవుతుంది. ఆలయ ప్రాంగణం, పూలలు అలంకరించిన స్వామివారి సన్నిధి, దీపాల వెలుగు మరియు భక్తులతో నిండిన వాతావరణం. ఎవరో పూలు కడుతున్నారు, ఎవరో తోరణం కడుతున్నారు, ఎవరో వంటగదిలో ప్రసాదం తయారు చేస్తున్నారు. పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు, పెద్దలు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ మధ్యలో ఎక్కడో ఒక చోట నుండి ఒక కీర్తన మొదలవుతుంది. మొదట ఒక స్వరం, తరువాత మరో స్వరం, చివరికి మొత్తం ఆలయం ఆ గతంతో నిండిపోతుంది, ఆ గీతంతో నిండిపోతుంది. అలాంటి క్షణాలను మనం ఎన్నిసార్లు అనుభవించినా ప్రతిసారి అవి కొత్తగానే

ఒంటరి గావక కీర్తన వినడం ఒక అనుభూతి, కానీ ఆలయంలో అందరూ కలిసి అదే కీర్తన పాడడం అదే మరొక ప్రపంచం. ఒకరి స్వరం మరొకరికి ధైర్యం ఇస్తుంది, ఒకరి భక్తి మరొకరిలో భక్తిని మెలు కోల్పుతోంది. పక్కన కూర్చున్న పెద్దవారు ఎంతో పరిచయమైన రీతిలో కీర్తన పాడుతుంటే పక్కనే ఉన్న ఒక చిన్నారి కూడా పదాలను అనుకరించడానికి ప్రయత్నిస్తుంది.

భక్తి కార్యక్రమం ముగిసిన తరువాత మన చిన్ననాటి జ్ఞాపకాలు మరో ప్రత్యేకమైన అధ్యాయం మొదలవుతోంది. మహాప్రసాదం, ఆహారం సిద్ధమవుతున్న వాసన, పెద్ద పెద్ద పాత్రలు వడ్డించడానికి సిద్ధంగా ఉన్నవారు అందరూ కూర్చోండి అని పిలిచే స్వరాలు, పిల్లల ఆత్రత, పెద్దల ఆప్యాయత, ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా మారుతాయి.